దీర్ఘదనే తోట్రువదుం బ్రహ్మ మాత్రం, దృశ్యమై తోట్రువదుం బ్రహ్మ మాత్రం, దైత్యదనే తోట్రియదుం బ్రహ్మ మాత్రం, తంగియదై తోట్రువదుం బ్రహ్మ మాత్రం, విరితదనే తోట్రువదుం బ్రహ్మ మాత్రం, విధవిధమాం తోట్రమెలాం బ్రహ్మ మాత్రం, విస్తరమై తోట్రువదుం బ్రహ్మ మాత్రం, విరివిదై తోట్రువదుం బ్రహ్మ మాత్రం, చిత్రమై తోట్రువదుం బ్రహ్మ మాత్రం, చిరటిలదై తోట్రువదుం బ్రహ్మ మాత్రం, అస్థిరమై తోట్రువదుం బ్రహ్మ మాత్రం, అల్టముర తోట్రువదుం బ్రహ్మ మాత్రం, ఎత్తిరమై తోట్రువదుం బ్రహ్మ మాత్రం, ఇదరమేనో తోట్ర

మాత్రం, నరకమనే తోట్రువదుం బ్రహ్మ మాత్రం, మోగమనే తోట్రువదుం బ్రహ్మ మాత్రం, మోదుణర్వాయ్ తోట్రువదుం బ్రహ్మ మాత్రం, ఆగమనే తోట్రువదుం బ్రహ్మ మాత్రం, హరిభవనాయ్ తోట్రు

కల్పోన అసిమిలదాం బ్రహ్మరూపం కళంకమిలా కేవలమాం బ్రహ్మరూపం ఎప్పోదం వరువడివాం బ్రహ్మరూపం ఏకపరిపూరణమాం బ్రహ్మరూపం జ్ఞానగణ వడివాగుం బ్రహ్మరూపం జ్ఞానమిలా పరమా

నాశయలదాం బ్రహ్మరూపం కళంకమిళ కేవలమాం బ్రహ్మరూపం ఎప్పోదం వరువడివాం బ్రహ్మరూపం ఏకపరిపూరణమాం బ్రహ్మరూపం జ్ఞానగణ వడివాగుం బ్రహ్మరూపం జ్ఞానమిళ పరమాగుం బ్రహ్మరూపం మౌనమునియాగుం బ్రహ్మరూపం ముక్త